నిర్భిఘాతం అఛేదంగ భేదంగ కర్మంగ కాలంగ ఖండంగ భండంగ ప్రచండంగ పాలంగ న తాతం న మాతం న జాతం న కాయం న నేహం న గేహం న భరమం న భాయం న రూపం న భూపం న కాయం న కర్మం న త్రాసం న ప్రాసం న భేదం న పరమం సదేవం సదా